0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎస్ రంగనాథం బృందం వారి నాదస్వరం వింటారు. వాద్య సహకారం డోలుపై శ్రీ ఎం వెంకటేశ్వర్లు. కార్యక్రమంలో ముందుగా వినండి ప్రణమామ్యహం శ్రీ గౌరీసుతం. గౌళరాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన ఆదితాళం.
2: లిసన్ టు అ కర్ణాటిక్ నాదస్వరం రిసైటల్ బై

0: ఇప్పుడు వినండి కళ్యాణి రాగంలో త్యాగరాజ స్వామి కృతి వాసుదేవాయని వెడలిన ఆదితాళం.
1: You will now listen to a composition of Thyagaraja Swami, Vasudeva Yani Vedalina, in Rag Kalyani, set to Aditala.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎస్ రంగనాథం బృందం వారి నాదస్వరం వింటున్నారు వాది సహకారం డోలుపై శ్రీ ఎం వెంకటేశ్వరులు కార్యక్రమంలో ఇప్పుడు వినండి భజన శేయ రాధా ఓ మనస ధర్మవతి రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన రూపకతాళం
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్ You are listening to a Carnatic Nadaswaram recital by Shri S. Ranganatham and party. They are accompanied on Dolu by Shri M. Venkateshwarlu. Continuing the concert, you will now listen to Bhajana Seya Radha O Manasa, a composition of Mysore Vasudevachar in Rag Dharmavati set to Rupakatal.

0: ఇప్పుడు వినండి గీతార్థము సురటి రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఆది తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు గీతార్థము, ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి ఇన్ రాగ్ సురటి సెట్ టు ఆది తాళం.

0: చివరిగా రాగవినోదిని నాదస్వర రాగవినోదిని రాగంలో యూళవరగల్ కృతి ఆదితాళం
1: శ్రీ రంగనాథం అండ్ పార్టీ కంక్లూడ్ దేర్ నాదస్వరం రిసైటల్ విత్ రాగవినోదిని నాదస్వర A composition of Yulavaragal in Rag Ragavinodini set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు ఎస్ రంగనాథం బృందం వారి నాదస్వరం విన్నారు. వాద్య సహకారం డోలుపై శ్రీ ఎం వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక నాదస్వరం రిసైటల్ బై శ్రీ ఎస్ రంగనాథం అండ్ పార్టీ. They were accompanied on Dolu by Shri M. Venkateshwarlu. This program was contributed by Akashavani Kadapa for Ragam 24/7 DTH, Anytime Indian Music.

0: Concluding today's program, listen to a kirtana, Pahimam Sri Raja Rajeswari.
1: ఈనాటి భక్తి సంగీత కార్యక్రమంలో చివరిగా మీరు వినండి పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి కీర్తన.

0: Ragam 24/7 anytime Indian music. In today's devotional music program, you have heard Siva Mahima Stotram, Kanakadhara Stotram, and Kirtana Pahimam Sri Raja Rajeswari. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: Mirintavarku Bhakti Sangeeta Karyakramamlo Siva Mahima Stotram, Kanakadhara Stotram, పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి కీర్తన విన్నారు. నిరంతర భారతీయ సంగీత శ్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ఇప్పుడు వినండి నలినకాంతి రాగంలో త్యాగరాజస్వామి కృతి మనవి ఆలకించరాదటే ఆదితాళం.
1: నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి మనవి ఆలకించరాదటే ఇన్ రాగ్ నళినకాంతి సెట్ 2.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి సివి సుబ్బలక్ష్మి వీణావాద్య కచేరి వింటున్నారు వాటి సహకారం మృదంగంపై శ్రీ గండికోట ఓం ప్రకాష్ కార్యక్రమంలో చివరిగా వినండి భైరవి రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఉపచారములను ఆదితాళం
1: This is Ragam 24/7 DTH Anytime Indian Music. You are listening to a Carnatic Veena recital by Srimati C.V. Subbalakshmi. She is accompanied by Shri Gandikota Om Prakash on Mridangam. Srimati Subbalakshmi concludes her Veena recital with Upacharamulanu, a composition of Tyagaraja Swami in Rag Bhairavi set to Adital.